ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్ఓం భువః ఓం స్వాహా ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి.